తరమడి కరు పత్తను కిని కుమతంగలేను కచ్చుల తుప్పను ఉద్దుల కవో కుమతను వాలైమాన్ ఇది కన్నా కొరి నుండనుక్క మన కొరి నలి నుండనుక్క ఇప్పుడు కుమత చక్కంగా.